0: పారగతి
1: మేధగతి
0: అలరినా
2: చిరిహినా
0: మాధవిక জলে পুড়ে যা জলে পুড়ে যা জলে পুড়ে যা জলে পুড়ে যা।